విజ్యమీసకున్నే త్యబామీహుం అదువున్నా హంగురామ కురుముగా రక్కాతిరకంగా హిఫాషే అది బాభయ త్యబామీహుం హంగురామే నుకున్నాషే నువత ఎమ్మింగ్ ఎక్కుగా త్యబామీహుం హంగురామే నుకున్నాషే.

0: فأعرض عنهم وتوكل على الله وكفى بالله وكيلا.
1: ఎవరెం బునతే తిమం మెం కియమం వము ఫహె ఎవరెం కలేగ ఫానుగ అరిహున్ నుకుమె జనమ ఏగ తెరెం బయకు కలేగ ఫాను విదాళ్ వాగుం నూం గొతక రావై. ఎవరెం రావాగుం అల్లాహు లివ్వతే ఫహె కలేగ ఫాను ఎవరెం నా దుర్హలివ వడాగన్న వాషి అది అల్లాహ వకీలు కురవ్వాష్ వకీల ఖంగా అల్లాహ ఫుదే.

ఆనామెదు ఎవరెం విష్ణా ఫికురు నుకురణీ హెయ్యి ఏ కురువానకి అల్లాహ్ ను ఎహిం ఫరాతకుం ఆ ఎచ్చికం గా వీనమ గిన వెగం వా తఫాతత ఏయిన్ ఎవరెన్న ఫెనునీ హే.

ఎవరిం కాఫిరు విఫదై యబా మీహుం వెస్ కాఫిరు వాన్ నమై హిత ఎకమం ఎవరిం ఎదునూవే ఏరుం త్యబా మీహుం ఎవరిన్న హమహమ విదానితి ఫహ ఎవరింగె తెరెం ఎహీ తెరిం త్యబా మీహుం లిబినుగన్నాష్ ఎయి ఎవరిం అల్లాహుగె మౌగా హిజ్ర కుఫుమ దాందిని ఫహ ఎవరిం ఫ్రగస్ దీఫినమ త్యబా మీహున్నం ఎవరిం ఫెనును కొమ్మె తనకుం ఎవరిం అతులాష్ అది ఎవరిం అతులు కురాష్ అది ఎవరింగె తెరెం ఎహీ తెరియకుయస్ అది నస్రు వెరియకుయస్ త్యబా మీహుం బేను నుకురాషే.

0: ఎవాహక. ఎవాహక
1: లోయపకి దెమియకు ఏకకు అణకకట్టక అమిల్ల నఫ్సు హుళువాలా తిరియుళుముకు ఏవరుగ ఏకుగ ఫ్యాతిలు సాబిత్కురం ఫషా హిసాబుం ఉఫెదేవరం మడుమాథిరి నమవిస్ ఫుంగిహుసాసే. మీ ఏకకు అణకకం ఇతుబారుకో దునియేగి హలబొలికముగె తెరేం హితం హమజహొల్లిబే అమాం బందరే. ఏ నమవిస్ మీ గుళుమకి నాజుకు ఎచ్చే దెమిహుంగె దెమెదుగొన్న మొమలేత్తకం హురస్సెడి హీతుకి హాగీకి వాహకతం హిస్సాణుకొం హిఫాట్టం ఫెషుమున్ లోబీగి తెరియ నూతనవస్కం వేరివే. వగుతు ఫాయిత్వముందా వరక మీ హిమేంకం షకువాయ బదల్వే ఏకకు అణకకం ఉన్న గ్యాక్కం ఫుహెవి బదల్వని హింగమణు జహుమా. మొమలే కురుముగ దిమావా కుం హీతకకి గుళుంత మడుమడుం హలాకు కొల్లా హతియారే. లోబి నెతిగిందని కుల్లియ కన్ను. ఏ కురిం ఎమ్మె గ్యాక్కుం ఒళును మీహాయకి బీరట్టే అది ఏనా దక్కా వాహక ఫహుంను అమిహిక బదల్ వెచ్చకం ఇహుసాస్వా హిసాబు. మీ వాహకేకి అసల్ మైహా అది సహురాగే వాహకే. వాహక లియోని సీనితతు సమ్ము ముతహర్ ఇబ్రాహీం ముత వాహకే హుంతేరిన హుషాళాదేని ఐషత్ నైమా కుడు.

0: దివ్యహీన్ నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహర్ట్స్ దివ్యహీ ఎఫ్ఎం.